తూపునకులు ఏతిత్తుండదాని, నిన్న పొరలు తూపునకులు ఏతిత్తుండదాని. నీర పుర్పోలు బర్స పండావు బజి బర్సాత్, బర్స పండ అవు బజి బర్సాత్, బాణ మరర్దు దొరివున నీర పుర్పోలు, బాణ మరర్దు దొరివున నీర పుర్పోలు. పుడమి మట్టెలు సేర్దకులు కొడిపెరండు ఆదు వసరదండులు, పుడమి మట్టెలు సేర్దకులు కొడిపెరండు ఆదు వసరదండులు. సుదిత బల్లుడు తురిదు కట్టిన ఎసలు దాంతిన మాలెలు, సుదిత బల్లుడు తురిదు కట్టిన ఎసలు దాంతిన మాలెలు. కడల గర్భగు పోదు సేరున అప్పె పెద్దంది బాలెలు, కడల గర్భగు పోదు సేరున అప్పె పెద్దంది బాలెలు. కేయిత కురలుడు దింజి దుప్పున పెత్తబొరియంది పేరులు, కేయిత కురలుడు దింజి దుప్పున పెత్తబొరియంది పేరులు. కైలు బొండగు కొనదు మైపంది దొండె సంపుద అసరులు, కైలు బొండగు కొనదు మైపంది దొండె సంపుద అసరులు. నీరగాంత్రుడు కోలబంజిడు పుట్టు నంచిన ముత్తులు, నీరగాంత్రుడు కోలబంజిడు పుట్టు నంచిన ముత్తులు. దొంబుదవకు కెన్ను డరిపున బెగర దారెద పనికులు, దొంబుదవకు కెన్ని డరిపున బెగర దారెద పనికులు. పూత పొట్టెడు దెంగ దీతిన తిగత తీపెద బొట్టలు, పూత పొట్టెడు దెంగ దీతిన తిగత తీపెద బొట్టలు. ఆన పొన్నగు అర్కపాడిన మోకె మోహద అంగులు, ఆన పొన్నగు అర్కపాడిన మోహ మోకెద అంగులు. సుడిపి దొంబుగు దెంగు తప్పదు బాణగేరున ఒసరులు, సుడిపి దొంబుగు దెంగు తప్పదు బాణగేరున ఒసరులు. మిత్త మేగిమ దడిటు నీందున తులిపంది బొల్నే ముద్దెలు, మిత్త మేగిమ దడిట నీందున తులిపంది బొల్నే ముద్దెలు. కదికె కన్నీడు కాండ మెన్కున బంగారు దపరెల్లు, మిరపేర బాలెద కడెబాయి డరిపున అప్పెనమృతద దొల్లెలు, బాలెద కడెబాయి డరిపున అప్పెనమృతద దొల్లెలు. బర్స పండావు బజి బర్స అత్తు, బాణమరర్దు దొరివున నీర పుర్పొలు. నికులాలే పుర్పద లెక్క అరలులే మనసుడు మోకే పుట్టునగా, పుర్పద లెక్క అరలులే మనసుడు మోకే పుట్టునగా. బొళ్ళిదాంచ మెన్కులే ఉడలుడు మోకే ఉదిప్పునగా, బొళ్ళిదాంచ మెన్కులే ఉడలుడు మోకే ఉదిప్పునగా. బీజిదు బీజిదు గాలిడు బిరెదు బాణుడు మీందున ముగలాలి, బీజిదు బీజిదు గాలిడు బిరెదు బాణుడు మీందున ముగలాలి. మగరుదు బర్పున కడలుద సెరెత తెలికెద నొరె నొరె నికులాలి, మగరుదు బర్పున కడలుద సెరెత తెలికెద నొరె నొరె నికులాలి. పరితుదు పరితిదు ఓయిలుద బీసొడు సంపును కొర్పున అవసరాలి, పరితుదు పరితుదు ఓయిలుద బీసొడు సంపును కొర్పున అవసరాలి. వేదను ఎన్నందే స్వార్థను భయకందే నిక్లెన నిరేలును కొర్పున మరాలి, వేదని ఎన్నందే స్వార్థను భయకందే నిరేలును కొర్పున మరాలి. పగినే సాధ్యున ముళ్ళుద బల్లెగు దగదగారులు నసూవాలి, పగినే సాధ్యున ముళ్ళుద బల్లెగు దగదగారులు నసూవాలి. అరణిగె దింజిన అర్తిగు పిర్తిగు పేరుడు దెంగిన నెయ్యాలి, అరణిగె దింజిన అర్తిగు పిర్తిగు పేరుడు దెంగిన నెయ్యాలి. నేసర ఉదిప్పుగు మైందుద తలిపుగు పక్కిద కంటెల ఉరలాలి, నేసర ఉదిప్పుగు మైందుద తలిపుగు పక్కిద కంటెల ఉరలాలి. ఇర్లుద దవెకు పొర్లుద కనకు తింగుల దేవైరా బొల్పాలి, ఇర్లుద దవెకు పొర్లుద కనకు తింగుల దేవైరా బొల్పాలి. పుర్పద లెక్క అరలులి మనసుడు మొక్కే పుట్టునగా, బొళ్ళిదాంచ మెన్కులే ఉడలుడు మొక్కే ఉదిప్పునగా. ఏతు మోకే బాననీ.

ఏ పుట్రకన్నా ఇరుపత్రులు గుడ్డ పండి బాయి బచ్చంగా సాయపడాలి ఉంటుంది రే.